శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. స్వీయాన్ సమస్త నిగమాన్ ప్రవిలోక్య సూక్ష్మే సద్భాట్ట సంగ్రహమిషేయ దువర్యవక్త్రే శ్రీజైమి నిర్యమభిపూజయతేతి మోదాత్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. స్పష్టార్థకైరనతి విస్తృత సూక్ష్మవాక్యైః సూత్రార్థభాసకమవేక్ష్యత తంత్రదీపం వ్యాసో యశోభిరభిపూరయతే సదాయం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. స్వస్వీయ శాస్త్రగతమర్థమతోధికం చ దృష్ట్వా యదీయ కృతిషు ప్రణయాతి నమ్రాః అర్చంతి పాణిని ముఖాయ మగాధబోధాః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. రమ్యా సుధా పరిమళోల్లసితా చ కాశే సచ్చంద్రికాపి సుశుభే విలసత్ ప్రకాశా టీకాశ్చలేసురమితైః స్ఫుట భావదీపైః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. రమ్యార్ధరత్న పరిభూషిత సర్వగాత్రీ సర్వాశ్రుతిః స్వశిరసా సహితేంద్రియాయం ఆరోప్య రక్షతి సదా నిగమాంతరాజ్యే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీ వెంకటార్యవరతిమ్మణ గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫలవైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీ వెంకటార్యవరతిమ్మణ గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫలవైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఆనందతీర్థ జయతీర్థ కవీంద్రతీర్థాః శ్రీరామచంద్ర విబుధేంద్ర జయీంద్రతీర్థాః ఆశీస్యతం ప్రదతతి స్పృహయంతి యస్మై శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. వాదీంద్రతీర్థ సుమతీంద్ర ముఖాస్తువంతి కర్మంది నో గురు గుణస్తవ నైరుదారైః త్వాం పశ్యతాననుగ్రహాణ దయాద్ర దృష్ట్యా శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. గార్హస్థ్యముత్తమయాచితలబ్ధవృత్యా కష్టేన యోనిరవహోహ్యధునాశ్రితాన్ స్వాన్ సర్వేష్టలాభ పరిపుష్టతనూన్ కరోషి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీమత్సుధీంద్రవరయోగి సరస్వతీభ్యాం సంప్రేరితో యతి రహుర్బహునాశ్రమేణ మంత్రాన్ జపస్యను దినం జగతిం పునాసి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. గంగాది పుణ్య సరితః ప్రణయాతి బద్ధాః సద్రత్న హేమ జల కుంభశతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగ నిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. గంగాది పుణ్య సరితః ప్రణయాతి బద్ధాః సద్రత్న హేమ జల కుంభశతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగ నిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. మందార పుష్పదధి కుంకుమ ముఖ్య వస్తు ప్రత్యర్ప్య మంగళకరం వనితామునీనాం నీరాజనం విదధతేచ్య సురత్న దీపైః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఏతే నృపాధన చయం బహువాహనస్థ మానీయ దర్శన కృతే బహిరావసంతి తాన్ పావయాజ్య కృపయా నిరపేక్ష యోగిన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఏషా సమస్త జనతా పరరాత్రకాలే శీతాద్దితాపి దధతీ వసనం జలార్ద్రం త్వాం సేవతేథ పరిపూరయ తత్తదిష్టం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీమూల రామ జయ దిగ్విజయాక్షరామాన్ వైకుంఠవాసమధ పూజయితుం సమేహి సర్వేభ్యమీ విధికరా విహితాత్మకృత్యాః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ధన్యాయిమే తవ గుణస్తవ నైరసంఖ్యైః కంఠోద్గతైర్దశ దిశామశుభం హరంతి శృణ్వంతి దేవసు జనాన తకంధరేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఛాత్రాయిమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః ఉత్తిష్ఠ పాఠయ సుధా మధురారవేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. చ
ఛాత్రాయిమే పరిమలాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః ఉత్తిష్ఠ పాఠయ సుధా మధురారవేణ శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం శాస్త్రేషు పూర్ణధిషణా అపి పండితాస్తే ద్వార్యా సతే స్వ బహు సంశయయాపనాయ ఉత్తిష్ఠ ఛింధి హృదయ స్థిత సంశయాంస్తాన్ శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం మంత్రాలయే సురుచిరే వరతుంగ భద్రాతీరంగతే సకల దైవత సన్నిధాని బృందావనే నివసతే గురవేర్పితోహం శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం.

విభంజన విధావసి చండ భాను అకంఛమానకు హృదావలి సీత భాను మచ్చిత్త దోష తృణజాల

ప్రతిష్టాపకానాం అతయే భగవత్ పరమానుగ్రహ పాత్రభూతానాం సర్వదా భగవదాజ్ఞయా భగవత్ సన్నిధో పూజ్యానాం తథా భగవతా దత్తవరాణాం ద్వాత్రింశల్లక్షణోపేతానాం తథా సమగ్రగుణలక్షణోపేతానాం అసంశయానాం ప్రసాదమాత్రేణ స్వభక్తాశేషసంశయక్షేత్రోణాం ప్రణవాద్యశేషవైష్ణవమంత్రోద్ధారకాణాం సర్వదా సర్వవైష్ణవమంత్రజాపకానాం సంసిద్ధ సప్తకోటి మహామంత్రాణాం భగవతి భక్త్యతిశయేన భగవదుపాసనార్థం స్వేచ్ఛయా గృహీత రూపాణాం తత్ర తత్ర పృథక్ పృథక్ భగవతోనంత రూపేషు పృథక్ పృథక్ వేదోక్త తదనుక్త భారదోక్త తదనుక్త సంప్రదాయాగత స్వేతర స్వాభిన్నతయా విశేష శక్తి విశేషాభ్యాం పృథక్ వ్యవహార విజయ సర్వసామర్థ్యోపేత నిరవధికానందానవద్య కళ్యాణ గుణ పరిపూర్ణానంద గుణోపదం హర్తృణాం తథా వేదోక్త సర్వక్రియోపదం హర్తృణాం ఏవం అనంత రూపావయవ గుణ క్రియా జాస్తవస్థా విశిష్ట భగవదుపాసకానాం పరమదయాళూనాం క్షమాసముద్రాణాం భక్తవత్సలానాం భక్తాపరాధసహిష్ణూనాం స్వభక్తాన్ దుర్మార్గాదుద్ధృత్య సన్మార్గస్థాపకానాం స్వభక్తం మాం ఉద్దిశ్య భగవత పురః పరమదయాళు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధసహిష్ణు తదధీనం దీనం దూనం మనాథం శరణాగతం ఏనం ఉద్ధరేతి విజ్ఞాపనకర్తృణాం సర్వజ్ఞశిరోమణీనాం అశేషగురువంతర్యామిణాం సదా భగవత్పరాణాం భగవతోన్యత్ర సర్వవస్తుషు మనస్సంగ్రహితానాం సర్వత్ర సర్వదా సర్వాకార సర్వాధార సర్వాశ్రయ సర్వోత్పాదక సర్వపాలక సర్వసంహారక సర్వనియామక సర్వప్రేరక సర్వప్రవర్తక సర్వనివర్తక యథాయోగ్యం సర్వజ్ఞానాజ్ఞానబంధమోక్ష ప్రదాన్ సర్వసత్తా ప్రదాన్ సర్వశబ్దవాచ్య సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త సర్వగుణాది పరిపూర్ణతమ సర్వదోషాదిదూర సర్వాచింత్య సర్వోత్తమ సర్వేశ్వర సర్వాత్యంత విలక్షణ స్వగత వేద వివర్జితత్వాదినా భగవద్ద్రష్టూణాం అభిమానాది సర్వదోషదూరాణాం అసూయేర్ష్యాద్యశేష మనోదోష నివర్తకానాం నిత్యాపరోక్షీకృత రమాయుక్తాశేషవద్రూపాణాం అతయవ విలీనాశేష ప్రకృతిబంధానాం అతయవ దూరోత్సారితాశేష నిష్టానాం అదేవాశేషభక్తాశేషనిష్ట నివర్తకానాం ప్రణవోపాసకానాం అస్మదాదిగురూణాం శ్రీమదానందతీర్థ శ్రీమచ్చరణానాం అంతర్యామి అనిరుద్ధ ప్రద్యుమ్న సంగ్రహణ వాసుదేవాత్మక శ్రీ మధ్వవల్లభ శ్రీ లక్ష్మీ వేదవ్యాసాత్మక అండస్థిరానందరూపావయవ గుణక్రియాజాత్యవస్థా విశిష్ట రమాయుక్త క్షీరాద్విదేశాయి శ్రీ పద్మనాభాత్మక అండాద్బహి అభివ్యక్త శుద్ధ సృష్టిత్వేనాభిమత శ్రీ చతుర్ముఖ ముఖ్య ప్రాణోపాస్యత్వాద్యనేక ప్రయోజనకానందానంద రూపమూలభూత తథా అశేష జగత్పాలన ప్రయోజనక శాంతిపత్తి నిరుద్ధ మూలభూత అశేష జగత్సృష్టి ప్రయోజనక కృతిపతి ప్రద్యుమ్న మూలభూత జగత్ సంహార ప్రయోజనక జయాపతి సంకర్షణ మూలభూత తథా స్వస్వాసమగ్రయోగ్యతాభిజ్ఞ పరమానుగ్రహశీల భగవత్ప్రేరిత చతుర్ముఖాది సద్గురోపదిష్ట స్వస్వాయోగ్య భగవద్రూప గుణోపాసనయా సంజాత స్వస్వాయోగ్య భగవద్రూప విశేష దర్శన భోగాభ్యాం వినిష్టానిష్టసంజిత ప్రారబ్ధ లక్షణాశేష కర్మణాం స్వస్వాయోగ్యతానుసారేణ స
சம்பூர்ண சாதனாம் பூர்வகல்பே பிரம்மணாசாம் விரஜாநதி ஸ்நானேன திக்தலிங்கானாம் ததா வினிஷ்டாவசிஷ்டேஷ்டா வேத பிராரப்த கர்மணாம் பிரளயகாலே பகவதுதரே சதாம் ஆனந்த மாத்திரே புஷாம் ததனுபவரஹிதானாம் ஸ்வஸ்வாயோக்ய பகவத் ரூப விசேஷ தியானரதானாம் சிருஷ்டிகாலே பகவதாக்ஞயா பகவத் துராப்பகிர் நிர்கதானாம் ஸ்ரீ ஸ்வேத தீப தரிசனம் நிமித்தீகிருத்ய பிரதானாவரணபூத ஸ்வேச்சா பிரகரணேன ஸ்வஸ்வாயோக்யானந்தாவிர்பாவலக்ஷண முக்தி பிரதான பிரயோஜனக மாயாவதி ஸ்ரீ வாசுதேவாத்மக லக்ஷ்மியாத்மக பிரளயாத்யஸ்த ஸ்ரீ வடபத்ரசேஷதாயசேஷ ஜெகதுதராசேஷ முக்தநாபிதேசோர்த்தவாத குக்ஷாக்கியதேஷ த்ரிவிதாசேஷ சம்சாரிநாபிதேசாகில தமப்பதிதநாப்யதோ பாகதேஷ ஸ்ரீ பூம்யாலிங்கித காலாதிஜேஷ்டகபரமாண்மாத்யசேஷ காலாவயவ திருஷ்டாதிகர்த்ருசேஷ நாமக பரமபுருஷ நாமக ஸ்ரீ சதுர்முக முக்ஷ பிராணோபாசித சரணானிருத்தாதி சதுரூபாத்மக காயத்ரி நாமக சவிதுர்நாமக ரூப விசேஷாத்மக வியாப்தரூப ப்ரோத்சரீர சூன்யாவித காலாவித கேவலாவித பிரம்மாவிதானந்தாவித ரூப விசேஷாத்மக நிரூபஜரித மூலரூப நிரூபஜரித வியாப்தா பிரதிபத்த அனந்ததேஜ புஞ்ச தாதிருஷரமாயுக்த ரூப விசேஷாத்மக காயத்ரி பூதவாக் பிருத்திவீ சரீர ஹிருதயபேதேன ஷட்வித காயத்ரி நாமக லோகவேத சமீர ரமாந்தர்கத பிரணமாச்சதுரிய பாதோபேத காயத்ரி பாத சதுஷ்டய பிரதிபாத்ய வைகுண்டஸ்திதா அனந்தாவனஸ்திதா ஸ்வேதத்தீபஸ்திதா சர்வஜீவஸ்தித ரூப வேதேன சதுரூபாத்மக நிரூபஜரித சர்வ பாவர்த்த பிரதிபாதக ஸ்ரீதேவியா நிருமா ரூபாஸ்தக அபிமன்யமான சக்கரசங்கவராபயுக்த ஹஸ்தசதுஷ்டயோபேத பிரதீபவரண சர்வாவரணபூஷித விஸ்வாதி பகவத் ரூபாஸ்தக பிரதிபாதக அகாராத்யஸ்தாட்சராத்மக ஸ்ரீமத் பிரணவாத்யஸ்த மகாமந்திர பிரதிபாத்ய அஷ்டரூபாத்மக மந்திராத்யாயோக்த பூவராஹாத்யசேஷ வைஷ்ணவ மந்திர பிரதிபாத்ய பூவராஹாத்யசேஷ ரூப விசேஷாத்மக ரமாதி மந்திர பிரதிபாத்ய ரமாதிநிஷ்ட ரமாதி நியாமக ரூப விசேஷாத்மக ஸ்ரீலக்ஷ்மி நரசிம்மாத்மக பரமதயாளோ க்ஷமா சமுத்திர பக்தவத்சலா பக்தாபராதிஷ்ணோ தேசகாலாதிபதே தேகேந்திரியாதிபதே சூரியவம்சத்வஜ ரகுகுலதிலக லக்ஷ்மண வரத சத்ருக்னாக்ரஜ ஸ்ரீமத் தனுமதுபாசித சரண சீதாபதே ஸ்ரீராமச்சந்திர துராஜ்ஞயா துத்பிரசாதாத் துத்பிரேரணையா துத்ரீத்யர்த்தம் த்வாம் உத்திஷ்ய த்வாம் அனுஸ்மரன்னேவ துராஜ்ஞயா நியதேன மன்னியாமகேன சத்தாப்ரத வாயுநாமக சேஷ்டாப்ரத பிராணநாமக தாரணாப்ரத தர்மநாமக முக்திப்ரத முக்திநாமக ரூப விசேஷை மத்ருதிஷ்டிதேன பரமதயாளுனா க்ஷமா சமுத்ரேண பக்தவத்சலேன பக்தாபராதிஷ்ணுனா சர்வஸ்வாமினா சர்வ பிரேரகேண சர்வதாத்விக தேவதா பிரேரகேண சர்வதாத்விகாசுர பஞ்சகேன ததா தத்ரேரணா பிரயுக்த துர்மதி பஞ்சகேன அதேவ பிரபஞ்சன சப்தவாத்தேன பிரதிதினம் பிரதிக்ஷணம் புத்திஜோதகேன சர்வகர்மகர்த்தா சர்வகர்மகாரயித்ரா சர்வகர்மஸ்வாமினா சர்வகர்மசமர்ப்பகேன சர்வகர்மபலபோக்த்ரா சர்வகர்மபலபோஜயித்ரா சர்வகர்மப்பேரகேன சர்வகர்மோத்போதகேன சர்வகர்மசுத்திப்ரதேன சர்வகர்மசுத்திப்ரதேன சர்வகர்மநிஷ்டேன சர்வகர்மசாட்சிணா சர்வகர்மநிஷ்ட பகவத் ரூபோபாசகேன அதேவாசேஷ ஜீவசிஸ்ஸங்கானாதிகாலீன தர்மாதர்ம த்ருஷ்டு ஸ்வேச்சையோத்போதகேன தத்வாதிக கபிலோபாசகேன ரமா விதிரிக்த பூர்வ பிரசித்த விதிரிக்தானந்த வேத பிரதிபாத்திய முக்கியதமேன
അനന്തഗുണ പരിപൂർണേന സർവദോഷദൂരേണ ത്വച്ചിത്താഭിജ്ഞേന ത്വച്ചിത്താനുസാരചിത്തേന ത്വപരമാനുഗ്രഹപാത്രഭൂതേന മധ്യോഗ്യതാദ്യവിജ്ഞേന ശ്രീഭാരതീരമണേന രുദ്രാദ്യശേഷതാത്വികദേവതോപാസിതകരണേന മമ സർവാസ്വസ്ഥാസു ചിത്രതാ വിചിത്രതാ തദുപാസകേന ശ്രീമുഖ്യപ്രാണേന പ്രേരിത സൻ തത്സംസ്കൃതിപൂർവകം സേനാസമുത്ഥായ അദ്യതനം സുവർണാശ്രമോചിതം ദേശകാലാവസ്ഥോചിതം നിത്യനൈമിത്തിക കാമ്യഭേദേന ത്രിവിധം തത്പൂജാത്മകം കർമ്മ യഥാശക്തി യഥാജ്ഞപ്തി യഥാവൈഭവം കരിഷ്യേ. മതാജ്ഞാകാരിഭിഃ വിദ്യാസംബന്ധിഭിഃ ദേഹസംബന്ധിഭിശ്ച തദീയൈഃ അശേഷേർജ്ജനൈഃ തത്സർവകർമ്മകർത്തൃത്വ കാരോക്തൃത്വാത് അനുസന്ധാനപൂർവകം കാരയിഷ്യേ ച. ഇതി ശ്രീരാഘവേന്ദ്രാഖ്യേതനാകൃതമഞ്ജത പ്രാതസങ്കൽപഗദ്യം സ്യാത് പ്രീത്തേർമാധവമദ്വയോഃ. ഇതി ശ്രീരാഘവേന്ദ്രേതി ശിരോമണിഭിഃ വിരചിതം പ്രാതസങ്കൽപഗദ്യം സമ്പൂർണം.

ఈ క్షేత్రం ప్రహ్లాద మహారాజు అనేక యజ్ఞయాగాలు చేసిన పవిత్ర భూమి. శ్రీరామచంద్రుల వారు కొద్ది కాలం విశ్రాంతి తీసుకున్న పునీత ప్రదేశం. నరనారాయణ రూపులైన శ్రీకృష్ణార్జునుల పాదధూళితో పవిత్రతను అందుకున్న భాగ్య ప్రదేశం. పవిత్ర తుంగానదీ ప్రవాహంతో పులకలెత్తిన పుణ్యక్షేత్రం. ప్రహ్లాద మహారాజుల కులదైవమైన శ్రీ మంత్రాలయాంబ ఈ ప్రదేశపు క్షేత్రదేవత. ఈ మహాశక్తి ఈరోజు మాంచాలమ్మ అన్న పేరుతో వ్యవహరించబడుతోంది. శ్రీ మంత్రాలయ క్షేత్రానికి గురుసేవకై వచ్చే భక్తకోటి మొదట క్షేత్రదేవత అయిన శ్రీ మాంచాలమ్మ గారిని దర్శనం చేసుకుని తరువాత శ్రీ గురు రాఘవేంద్ర గురు సార్వభౌముల దర్శనం చేయడం పరిపాటి. తుంగానది అవతలి తీరాన వెలసిన ముఖ్య ప్రాణదేవులైన శ్రీ పంచముఖి ఆంజనేయుని దర్శించి పవిత్రుడు కావాలి. ఈ క్షేత్ర మహిమ వర్ణనాతీతం. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల ఈ భక్తి గీతాలను ఆలించి ఆలపించి అందరూ శ్రీ మాంచాలమ్మ, శ్రీ గురు రాఘవేంద్రుల మరియు పంచముఖి ఆంజనేయుల కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని మా విన్నపం.